0: ప్రాణంగ సర్వం ప్రాణంగ సర్వం భుక్త సర్వం జుక్త
1: సర్వం దేవం సర్వం పేవం సర్వం కాళే సర్వం పాళే ఆదిరూపనాద్మూర్తి జోను పొరక పారు సర్వాలకు సర్వకాలకు సర్వ కోపన కాలు భావన జాత జాక రూపనాంగన రేఖ
0: ఉదార మూర్త